గ్రామంగా రోడ్డు సుగుని కువల వింపాలేందుకు అరుణాచల్ ప్రదేశ్ కి వెస్ట్ కామెంగ్ డిస్టిక్ లో బిచోమ్ రివర్ లో నీ ఇస్ ఆలా రితనం రితన సమ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ టీమ్ లెక్కన్ గోబడి గే కుల మరుకాంచి ఇస్లోక లాలింగ్ బిచోమ్ ఇస్లోక లాలింగ్ లాకుల రిగని కుబలా మిఫాలిన్ దుకు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ స్పెయిన్ అర్జెంటీనా 1-0 గోల్ లోక యాగని కుబలా మిఫాలిన్ దుకు ఒక ఇంగ్లాండ్ ఫ్రాన్స్ యాగి కుల బ్రోంజ్ మెడల్ పాదుకు థర్డ్ ప్లేస్ లో ఆని కుబలా మిఫాదుకు 2-టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు నిమి జపాన్ ఓపెన్ యాగని కుబల మిఫాదుకు సింధు నిమి వరల్డ్ చాంపియన్ బరిన అఖానె యమాగచి స్టేట్ గేమ్ 21-17 ఒక 21-17 యాతుకు ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ యూనియన్ లో ఫాకునాం అరుణాచల్ ప్రదేశ్ కి పఫం పరే డిస్ట్రిక్ట్ బెంతక్లా స్టేట్ లో చామ్ డిస్ట్రిక్ట్ గులు ఎలో ఎలర్ట్ గు కాతాం ప్రకూల మిఫాలిందుకు ఒక సో డిస్ట్రిక్ట్ దెదలో లో దోగం దోరే అంతక్లా దోగ అచ్చల్ హోల్ తెదులా మిఫాదుకు సరుగ తాగిన్ గాంబ యూనియన్ బెంతం